0: గారే గారే
1: గారబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టా
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ చోడగనే.